కాళ్ళే నమస్తమం కృపాలే నమస్తంగ రూపే నమస్తంగ నృపే నమస్తంగ పేఖే నమస్తంగ లేఖే నమస్తంగ అకాయే నమస్తంగ జాయే నమస్తంగ గంజే నమస్తంగ పంజే నమస్తంగ అనామే నమస్తంగ ఠామే నమస్తంగ అకర్మం నమస్తంగ ధర్మం నమస్తంగ అనామం నమస్తంగ తామం నమస్తంగ అజీతే నమస్తంగ పీతే నమస్తంగ అబాహే నమస్తంగ అటాహే నమస్తంగ అనిలే నమస్తంగ అనాదే నమస్తంగ షిదే నమస్తంగ గాదే నమస్తంగ గంజే నమస్తంగ పంజే నమస్తంగ ఉదారే నమస్తంగ పారే నమస్తంగ సువేక నమస్తంగ అనేక నమస్తంగ పూతే నమస్తంగ అజుప్పే నమస్తంద్ర ఘర్మే నమస్తంద్ర పరమే నమస్తంద్ర దేశే నమస్తంద్ర పేషే నమస్తంద్ర నామే నమస్తంద్ర కామే నమస్తంద్ర దాతే నమస్తంద్ర గాతే నమస్తంద్ర దూతే నమస్తంగ భూతే నమస్తంగ లోకే నమస్తంగ శోకే నమస్తంద్ర తాపే నమస్తంగ తాపే నమస్తంద్ర బానే నమస్తంగ నిదానే నమస్తంగ అగాహే నమస్తంగ బాహే నమస్తంద్ర వర్గే నమస్తంగ సర్గే నమస్తంగ ప్రభుగే నమస్తంగ సుజోగే నమస్తంగ రంగే నమస్తంగ పంగే నమస్తంగ గమ్మే నమస్త సరమ్మే నమస్తంగ జలాశ్రే నమస్తంద్ర ఆశ్రే నమస్తంగ జాతే నమస్తంగ పాతే నమస్తంగ అమజ్మే నమస్త అజే అజమే ఆదేశంగ దేశే నమస్తంగ బేసే నమస్తంద్ర తామే నమస్తంద్ర భామే నమో సర్వకాలే నమో సర్వదయాలే నమో సర్వూపే నమో సర్వూపే నమో సర్వఖాపే నమో సర్వస్వాపే నమో సర్వకాలే నమో సర్వపాలే నమస్తత్తేవ నమస్తంగ పేవే నమస్తంగ అజన్మే నమస్తంగ సుబలమే నమో సర్వగౌణే నమో సర్వపౌణే నమో సర్వరంగే నమో సర్వపంగే నమో కాలకాలే నమస్తస్దయాలే నమస్తంగ భర్ణే నమస్తంగ భర్ణే నమస్తంగ జరారంగ నమస్తంగ రథారంగ నమో సర్వతందే నమో సతబందే నమస్తంద్ర సాకే నమస్తంద్ర బాకే నమస్తంగ రహీమే నమస్తంగ కరీమే నమస్తంగ నంతే నమస్తంగ మహంతే నమస్తస్తరాగే నమస్తంగ సుభాగే నమో సర్వసోహం నమో సర్వపోహం నమో సర్వకర్త నమో సర్వర్త నమో జోగ జోగే నమో భోగ భోగే నమో సర్వదయాలే నమో సర్వపాలే చాచరీ శాంత త్వ ప్రసాద్ అరూప హే అనూప హే అజూ హే అభూ హే అలేఖ హే అపేఖ హే అనామ హే అకామ హే అతే హే అపే హే అజీత హే అపీత హే అభా త్రమాన దాన త్రవర్గ హే అసర్గ హే అనిల్ హే అనాద హే అజయ హే అజాద హే అజర్మ హే అవర్ణ హే అభూత హే అపర్ణ హే అగంజ హే అపంజ హే అచూజ హే అచంజ అమీక హే రఫీక హే అతంధ హే అబంధ హే నిర్భూజ హే సూజ హే అకాల హే అజాల హే అలా హే అజా హే అనంత హే మహంత హే అలీక హే నిర్శరీక హే నిర్లంబ హే అసమ హే అగమ హే అజామ హే అభూత హే అశూత హే అలోక హే అశోక హే అకర్మ హే అపర్మ హే అజీత హే పీత హే అబా హే అగా హే అమాన హే నిదాన హే అనేక హే ఫిరేక హే భుజంగ ప్రయాత షంద నమో సర్వమానే సమస్తే నిదానే నమో దేవ దేవే అపేఖీ అభేవే నమో కాల కాలే నమో సర్వపాలే నమో సర్వగౌణే నమో సర్వపౌణే అనంగీయ రాతేంద్ర సంగీ ప్రమాథే నమో భాన భానే నమో మాన మానే నమో చంద్ర చంద్రే నమో భాన భానే నమో గీత గీతే నమో తాను తాన్ని నమో నృత్య నృత్యే నమో నాథ నాథే నమో భాన భానే నమో బాధ బాధే అనంగీయ రామే సమస్తి స్వరూపే పరభంగీ ప్రమాథే సమస్తి విభూతే కలంకం వినాలే కలంకీ స్వరూపే నమో రాజ రాజే స్వరం పరమ రూపే నమో జోగ జోగే స్వరం పరం సిద్ధే నమో రాజ రాజే స్వరం పరం బృద్ధే నమో షష్టర్పాని నమో అష్టర్మాని నమో పరమ జ్ఞాత నమో లోకబాత అపేక్షీయ పరమీయ భోగీయ భుగతే నమో జోగ జోగే స్వం పరం జుగతే నమో నిత నారాయణే క్రూర కర్మే నమో ప్రేత అప్రేత దేవే సుతర్మే నమో రోగహర్త నమో రాగ రూపే నమో షాహ షాహం నమో పూపే నమో దాన్ దానే నమో మాన మానే నమో రోగ రోగే నమో సంసనానే నమో మంత్ర మంత్రం నమో జంత్ర యంత్రం నమో ఇష్ట ఇష్టే నమో తంత్ర తంత్రం సదా సచ్చిదానంద సర్వం పరిణాసీ అనుప్పే అరుప్పే సమస్తుల్ నివాసీ సదా సిద్ధ బుధద బిరుద్గర్త అదో ఊర్ధ అర్ధం అగం ఊగహర్త పరం ప్రం పరమేశ్వరం ప్రోషపాలం సదా సర్వదాసే దాతా దయాలం అషేధియ భేదీయ నామంగ కామం సమస్తో పరాజీ సమస్తామం తీరాజోర చాచరి షంద్ జలే హే థలే హే అపీత హే అపే హే ప్రభు హే అజూ హే అదేశ హే భేస హే భుజంగ ప్రయాద్ షంద్ అగధే అబాధే అనందీ స్వరూపే నమో సర్వానే సమస్తే నిదానే నమస్తం నృనాథే నమస్తం ప్రమాథే నమస్తమంగ గంజే నమస్తమంగ పంజే నమస్తమంగ కాలే నమస్తమంగ పాలే నమో సర్వదేశే నమో సర్పేసే నమో రాజ రాజే నమో సా సాజే నమో షాహ షాహే నమో మాహ మాహే నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోగ రోగే నమో సోఖ సోఖే నమో సర్వరోగే నమో సర్వ జో భోగే నమో సర్వజీతం నమో సర్పీతం నమో సర్వజ్ఞాన
నమో పరమ తాన నమో సర్వంతరం నమో సర్వజంతరం నమో సర్వదృశ్యం నమో సర్వకరిసం నమో సర్వరంగేతరంగీయరంగే నమో జీవ జీవం నమో బీజ బిజే అఖిజ్జయ బిజ్జయ సమస్తం ప్రసిజ్జయ కృపాలం స్వరూపే కుకర్మం వృణాసి సదా సర్వదార సిద్ధం నివాసీ చర్పట షంద్ త్వప్రసాద్ అమృత కర్మే అమృతర్మే అఖాల జోగే అచాల భోగే అచాల రాజయ అటాల సాజయ అఖల్ తర్మం అల్లా కర్మం సర్వం దాత సర్వం జ్ఞాత సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం తరాణం సర్వం పూత సర్వం జ్యోత రసావల శాంత త్వప్రసాద్ సర్వం జ్యుక్త సర్వం దేవం సర్వం భేమం సర్వం కాళే సర్వం పాలే రువాల్ షంద్ త్వప్రసాద్ ఆద్రుపనాథమూర్త అజోన్ పురఖపార సర్వాంతర్మాన్ దేవ భేవాదుదార సర్పాలక్ సర్వకాలక్ సర్వగోపన కాల్ జతర్ తతర్ విరాజీవ దూతుర్ప్రసాల్ నామ ఠామనా జాత్ జాగరూపరంగ రేఖాద్ పురఖ ఉదార్మూర్త అజోనాథ శేఖ దే సౌర్ణభే జాగరూపరేఖనా రాగ జతర తతర్ దశా విశా హోయ్ ఫైలు అనురాగ నామ గాంభీహీన భేఖతా మూనాదా శర్మా సర్వతర్మా సదయమాన తాహే